దైవం అరాద అని ఎంపుదమా ప్రభు మందైపు నమ్ముదమా జజల్ మన్ బస వల్ అర్సి బుక వకుల్ మన్ అబకౌ జల్ కుర్సి బక ఇల్ లైల కహరు వంతనఉ మన్ దబతురౌ జజ మా సునక్ సనఉ బతుల్ ఇన్స కనహల్ అకారిబ వల్ కుల్ మన్ యుసబీ జిల్ షా.